0: కొళకొళనాదిని అమందగామిని జమునా నది భారత ఉత్తర దిగ్గర ప్రవాహిత ఏ జమునా నదికి స్నాన సరియపై జైచంతి అయోధ్యర రాజా భక్త అంబరీష ఏకాదశి ఉపవాస వ్రత పోరి ద్వాదశి పారణ విధాన పూర్వరు స్నానాది నిత్యకర్మ సమాపన కరియాపై జమునా నదికి జైచంతి రాజా అంబరీష జితబెలే సే స్నాన సరిలే చితబెలే బెళో కెతే
1: కెత సమయ
0: అరుణ ఉదయ సమయ లేకిలె ఏతత పరకయ చక్రవాక హృదయ శ్వాసాయ తారాగరే గ్రాసాయ స్ఫురతిందు మండల పరిహాసాయ వాసాంగ్నిధి దిక్కంతాకుచ కుంభ కుంకుమ రస న్యాసాయ పంకేరు లాసాయ స్ఫుట వైర కైరవ కుల త్రాసాయ విద్వద్ధతే ଚକ୍ରବାକ ଚକ୍ରବାକିଙ୍କର ହୃଦୟକୁ ଆଶ୍ୱାସନ ଦେବା ପାଇଁ ତାରାଗଣକୁ ଗ୍ରାସ କରିବା ପାଇଁ ହିନ୍ଦୁ ମଣ୍ଡଳକୁ ପରିହାସ କରିବା ପାଇଁ ଏବଂ ଦିଗଙ୍ଗନା ମାନଙ୍କର କୁଚକୁମ୍ଭ ଉପରେ କୁଙ୍କୁମ ରସକୁ ବୋଳି ଦେବା ପାଇଁ ପଙ୍କରୁ ଯେ ପଦ୍ମକୁ ଉଲ୍ଲସିତ କରିବା ପାଇଁ ଏବଂ କୁମୁଦିନୀକି ଭୀତ ପ୍ରସ୍ତ କରିବା ପାଇଁ ସୂର୍ଯ୍ୟ ଉଦୟ ହେଲେ ଇଣେ ମହାରାଣୀ କରିଛନ୍ତି କଣ ନା ଅତିଥି ଅର୍ଚ୍ଚନ ଦେବତା ପୂଜନ ସାରିଥିଲେ ଅତିଥି ଆସିଲେ ଛାଡ଼ିବେ କି ଜାଣି ଜାଣି ରାଜଦ୍ୱାର ଅତିଥି ମାନଙ୍କ ପାଇଁ ସବୁବେଳେ ଉନ୍ମୁକ୍ତ ଆମର ଭାରତୀୟ ଆର୍ଯ୍ୟ ସଂସ୍କୃତି ସନାତନ ଧର୍ମ ପ୍ରମାଣ କରେ ଝେ ତୁମ ଅରା ଅରା ବପୁ ଚିତଙ୍କର ଆତିଥ୍ୟ ଗୃହ ମାଗତେ ହେ ତୁମ ପାର୍ଶ୍ୱଗତା ଉପସଂହରତି ଶତ୍ରୁ ହେଲେ ମଧ୍ୟ ସେ ଯଦି ଅତିଥି ଭାବରେ ଗୃହକୁ ଆସିଲା ତାକୁ ଯଥାବିଧି ସମ୍ମାନ ପ୍ରଦର୍ଶନ କରିବା ଉଚିତ ପୁଣି ଲେଖିଲେ ଉତ୍ତମ ସ୍ୟା ବିବରଣ ତୁପି ଗୃହ ମାଗତେ ପୂଜନୀୟ ଯଥା ଯୋଗ୍ୟ ସର୍ବଦେବ ମୟ ଅତିଥି ଉତ୍ତମ ବର୍ଣ୍ଣ।

ప్రకారం అధికారు ఆర్తనాదు సుని అమ్మరిస్తో ఆక్షమణి తాగి మరి సుదర్శనం నికటి వచ్చింది దుర్భాష వీళ్ళు సుదర్శన మహాభాగు కేశవోల్లభ పాయి పాయి పాయి ప్రాణం మాత్ర శేష దుజత్తమ సుదర్శన ଯେତେବେଳେ ଅମ୍ବରୀଶଙ୍କ ଠାରୁ ଏହି ପ୍ରକାର ଶୁଣିଲା।